వారిహారీర చారు కీర్తితం విరాజితం ద్వారకా విహారమారి సూర్యలోచనం భూరి మేరు ధీరమాది కారణం సుసేవ్య గోపాల బాల చార చోర బాల కృష్ణమాశ్రయే శేష భోగ సాయినం విశేష భూషణోజ్వలం భూషమాన కింకిణి విభీషణాది భూషణం సూషణా కృతాంబుజం విభీషణార్చితం పదం గోపాల బాల చార చోర బాల కృష్ణమాశ్రయే.

శ్రీ విచిత్ర వీర హనుమన్మారామంత్రస్య శ్రీరామచంద్రో భగవాన్ ఋషి అనుష్టుప ఛందః శ్రీ విచిత్ర వీర హనుమాన్ దైవత మమాభీష్ట సిద్ధ్యార్థి నారా మంత్ర జపే వినియోగా పద కరణ్యాస ఓం రాం నముష్టాభ్యాం నమః ఓం రీం కర్దనీభ్యాం నమః ఓం రూం మధ్యమాభ్యాం నమః ఓం రీం అనామికాభ్యాం నమః ఓం రౌం కనిష్ఠికాభ్యాం నమః ఓం రహ కర కర కర పిష్టాభ్యాం నమః తద అంగన్యాస ఓం రాం హృదయాయ నమః ఓం రీం శిరసే స్వాహ ఓం రూం శిఖాయై వషట ఓం రైం కవచాయ హం

అంజనీ గర్భ సంభూతాయ ప్రకట విక్రమ వీర వైద్య దానవయక్షరాక్షసు గ్రహ బంధనాయ భూత గ్రహ ప్రీత గ్రహ పిశాచ గ్రహ శాకిని గ్రహ కాకిని గ్రహ కాకిని గ్రహ కామిని గ్రహ బ్రహ్మ గ్రహ బ్రహ్మ రాక్షస గ్రహ చోర గ్రహ బంధనాయ ఏహి ఏహి ఆగచ్చాగచ్చ ఆవేశయావేశయ మమ హృదయం ప్రవేశయ ప్రవేశయ స్ఫుర స్ఫుర ప్రస్ఫుర ప్రస్ఫుర సత్యం కథయ కథయ వ్యాఘ్రముఖం బంధయ బంధయ సర్వముఖం బంధయ బంధయ రాజముఖం బంధయ బంధయ సభాముఖం బంధయ బంధయ శత్రుముఖం బంధయ బంధయ సర్వముఖం బంధయ బంధయ లంకా ప్రసాద భంజన సర్వజనం మే వశమానయ వశమానయ శ్రీం క్లీం క్లీం శ్రీం సర్వారాకర్షయ ఆకర్షయ శత్రూన్ మర్దయ మర్దయ మారయ మారయ చూర్ణయ చూర్ణయ ఖే ఖే ఖే శ్రీరామచంద్రాజ్ఞయ ప్రగయా మమ కార్య సిద్ధి కురు కురు మమ శత్రూన్ భస్మి కురు కురు స్వాహా ఓం రాం హ్రీం క్రోం క్రైం క్రోం రాహ ఫట్ శ్రీ విచిత్ర వీర హనుమతే మమ సర్వ శత్రూన్ భస్మి కురు కురు హర హర హోం ఫట్ స్వాహా ఏకాదశ శతవారం కృత్వా సర్వ శత్రూన్ వశమానయతి నాన్యథా ఇతి శ్రీ విచిత్ర వీర హనుమన్ మాన.

సూర్యనందనాచం దివ్యం భజే సూర్యసుత మత జాయతే పీడా ప్రీతో సూర్య.

శంఖకుశారాభం శిరోదారణవ సంభవం నమామి శశీనం సోమం సంభోర్ముకుట భూషణం

వారిహార హీరచారు కీర్తితం విరాజితం ద్వారకా విహారం పూజారి సూర్యలోచనం భూరి మేరు ధీరమాది కారణం సుసేవ్య గోపాల బాల జార చోర బాల కృష్ణమాశ్రయే శేష భోగ సాయినం విశేష భూషణోజ్వలం ఘోషమాణ కింకిణి విభీషణాది భూషణం సూషణా కృతాంబుజం విభీషణాచితం పదం గోపాల బాల జార చోర బాల కృష్ణమాశ్రయే.

శ్రీ విచిత్ర వీర హనుమన్మారాపంద్రస్య శ్రీ రామచంద్రో భగవాన్ ఋషి అనుష్టుప ఛందః శ్రీ విచిత్ర వీర హనుమాన్ దైవత మమాభీష్ట సిద్ధ్యర్థి నారా మంత్ర జపే వినియోగా అద కరణ్యాసః ఓం రాం నముష్టాభ్యాం నమః ఓం రీం గర్జనీభ్యాం నమః ఓం రూం మధ్యమాభ్యాం నమః ఓం రీం అనామికాభ్యాం నమః ఓం రౌం కనిష్టికాభ్యాం నమః ఓం రహ కరకరకరపిష్టాభ్యాం నమః తద అంగన్యాసః ఓం రాం హృదయాయ నమః ఓం రీం శిరసే స్వాహ ఓం రౌం శిఖాయై వషట ఓం రైం కవచాయ హుం ఓం రౌం నేత్రత్రయాయ వషట ఓం రాహ అస్త్రాయ పట పట ధ్యానం వామేకరే వైరమహం మహంతం శైలం పరిశృంఖరమాలయాఖ్యం దధానమాఖ్యామాత సువర్ణభరణం పదీజ్వరత్కుండలమాంజనమతివయకారాన ప్రభాజ్వరత్తుతాపమదేహాయ అంజనీ గర్భసంభూతాయ ప్రకట విక్రమ వీర వైద్య దానవయక్షరాక్షస గ్రహబంధనాయ భూతగ్రహ ప్రేతగ్రహ పిశాచ గ్రహ శాకినీ గ్రహ డాకినీ గ్రహ కాకినీ గ్రహ కామినీ గ్రహ బ్రహ్మగ్రహ బ్రహ్మరాక్షస గ్రహ చోరగ్రహ బంధనాయ ఏహి ఏహి ఆగచ్చాగచ్చ ఆవేశయావేశయ మమ హృదయం ప్రవేశయ ప్రవేశయ స్ఫుర స్ఫుర ప్రస్ఫుర ప్రస్ఫుర సత్యం కథయ కథయ వ్యాఘ్రముఖం బంధయ బంధయ సర్వముఖం బంధయ బంధయ రాజముఖం బంధయ బంధయ సభా